శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. కేయు రాణి నా భూషయంతి పురుషం హర నా చంద్రోజ్వల, నా స్నానం నా విలేపనం నా కుసుమం నాలాంకృత మూర్ధజాహ. వాణ్యేగా సమలం కరోతి పురుషం యా సంస్కృత ధార్యతే, క్షీయంతే కలు భూషణాన్ని సతతం వాగ్భూషణం భూషణం. భావం: మనిషికి బంగారు ఆభరణాలు, ముత్యాల హారాలు అలంకారం కాదు, పూలమాలలు పరిమళ ద్రవ్యాలు, స్నానాలు ముఖ్యం కాదు, సంస్కారంతో కూడిన మాటలే మనిషికి సిసలైన అలంకారాలు. పైవన్నీ క్షీణించేవే, క్షీణించని మంచి మాటయే సిసలైన ఆభరణం. శ్రోతలు, మీరు ఇంతవరకు పోతన భాగవతం నుండి ఒక పద్యము మరియు దాని భావం విన్నారు. నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను వినండి. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి వయా స్వరాజ్ ద్వీప్ లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరలా అదే రోజు 12 గంటలకు రంగత్ నుండి బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 6:15 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 6:15 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి కమూర్త రేపు ఉదయం 7 గంటలకు బయలుదేరి వయా సాహిద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్, స్ట్రైట్ ఐలాండ్, కదంతల, లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరల అక్కడ నుండి తరువాతి రోజు ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బంబూక రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడ నుండి 1:00 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల స్వరాజ్ ద్వీప్ నుండి 2:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి హడ్బే రేపు ఉదయం 11:30 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడి నుండి 2:00 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడి నుండి 3:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు 2:30 బయలుదేరి సహీద్ ద్వీప్కు వెళుతుంది. మరల అక్కడి నుండి సాయంత్రం 4:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు సాయంత్రం 5:00 బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల

0: అక్కడ నుండి తరువాతి రోజు ఉదయం 5:30 బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర్ద్వీప నౌకల సేవా వివరాలను విన్నారు.
1: Still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా భారతదేశంలో సైన్స్ మరియు టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యతను వినండి. అంతరిక్ష పరిశోధన, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు మరియు డిప్టెక్ ఆవిష్కరణల్లో సాధించిన భారీ పురోగతితో భారతదేశం ఒక సాంకేతిక వినియోగదారుడి నుండి ప్రపంచ సృష్టికర్తగా రూపాంతరం చెందింది. భారతదేశాన్ని ఒక అగ్రశ్రేణి శాస్త్ర శక్తి కేంద్రంగా స్థాపించడమే లక్ష్యంగా ఉన్న ప్రభుత్వ విధానాల మద్దతుతో ఆ దేశ పరిశోధన మరియు అభివృద్ధి వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటిగా ఉంది. అంతరిక్ష పరిశోధన. చంద్రయాన్ 3ను చంద్రుని దక్షిణ ధ్రువానికి సమీపంలో దించి భారతదేశం ప్రపంచ చరిత్ర సృష్టించింది. ఇస్రో నేతృత్వంలో నిసార్ వంటి సహకారాలు మరియు అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ అంతరిక్ష స్టార్టప్ల పర్యావరణ వ్యవస్థ మద్దతుతో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ. భారతదేశపు డిజిటల్ వ్యవస్థ ముఖ్యంగా ఆధార్ మరియు యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ఆర్థిక సమ్మిళితత్వానికి ఒక నమూనగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యూపీఐ ప్రతి నెల బిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్త రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులలో భారీ వాటాను కలిగి ఉంది. ఫ్రాంటియర్ టెక్నాలజీస్. 1000 కోట్ల పైగా విలువైన ఇండియన్ ఏఐ మిషన్ మరియు నేషనల్ క్వాంటమ్ మిషన్ మద్దతుతో ప్రపంచవ్యాప్తంగా పోటీలో నిలదొక్కుకోవడానికి భారతదేశం తన హై ఫార్మేషన్స్ కంప్యూటింగ్, డీప్ లెర్నింగ్ మరియు క్వాంటమ్ సైన్స్ సామర్థ్యాలను దూకుడుగా విస్తరిస్తుంది. సెమీకండక్టర్లు మరియు ఎలక్ట్రానిక్స్. భారతదేశం వేగంగా ఒక అధునాతన తయారీ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోంది. స్వదేశీ RISC-5 కంట్రోల్ చిప్, IRIS వంటి ఆవిష్కరణలు చిప్ రూపకల్పన మరియు ఉత్పత్తిలో పెరుగుతున్న దేశీయ బలాన్ని స్పష్టంగా చేస్తున్నాయి. బయోటెక్నాలజీ. COVID-19 మహమ్మారి సమయంలో కోవాక్సిన్ వంటి స్వదేశ వ్యాక్సిన్లతో నిలదొక్కుకోవడాన్ని ప్రదర్శిస్తూ దేశ బయోటెక్ రంగం వైద్య పరికరాలు సరసమైన ఆరోగ్య సంరక్షణకు ప్రపంచ కేంద్రంగా వ్యవహరిస్తోంది. శాస్త్రీయ పరిశోధన ఫలితాలు అత్యంత ఫలవంతంగా కొనసాగుతున్నాయి. శాస్త్రీయ ప్రచురణలు మరియు PhD పట్టభద్రుల సంఖ్యలో భారతదేశం స్థిరంగా మొదటి 3 దేశాలలో ఒకటిగా నిలుస్తోంది. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF పరిశోధన నియమాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా విశ్వవిద్యాలయ స్థాయి విజ్ఞాన శాస్త్రంలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఏకీకృతం చేయడం ద్వారా ఈ వ్యవస్థను మరింత ఆధునీకరిస్తుంది. శ్రోతలు, ఇంతవరకు మీరు భారతదేశంలో గల సైన్స్ మరియు టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు.

0: एच आई वी एड्स से जुड़े सभी सवालों के लिए आज ही टोल फ्री नंबर 1097 पर कॉल करें। नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: ప్రియమైన శ్రోతలకు సూచన, నిర్మాతలు, కంటెంట్ సృష్టికర్తలు, నిర్మాణ సంస్థలు, హక్కుల యజమానులు మరియు అగ్రిగేటర్ల దృష్టికి ఉన్నత నాణ్యత గల రేడియో కార్యక్రమాలను సేకరించడం కోసం ప్రసార భారతి కార్యక్రమ ప్రతిపాదనలో ఆహ్వాన ప్రకటన క్రింది ఆకాశవాణి శ్రీ విజయపురం కొరకు కార్యక్రమ ప్రతిపాదనలు ఆహ్వానిస్తుంది. 3 పద్ధతుల క్రింద ప్రతిపాదనలు ఆహ్వానించబడ్డాయి. రెవెన్యూ షేరింగ్ మోడ్, ప్రాముఖ్యత ప్రోగ్రామ్ మోడ్ మరియు ఉచిత మోడ్, కార్యక్రమ ఫార్మేట్లు, రేడియో నాటకాలు, డాక్యుమెంటరీలు, కథలు చెప్పే మరియు ఆడియో సర్వీసులు, వినూత్న ఆడియో ఫార్మేట్లు, పాడ్కాస్ట్, క్విజ్ పోటీ మరియు సంగీత ఆధారిత కార్యక్రమాలు ఉండవచ్చును. అవసరాన్ని బట్టి కార్యక్రమాలను 14 నిమిషాలు లేదా 28 నిమిషాల నిడివితో హిందీ భాష రూపొందించవచ్చును. ఆసక్తిగల అభ్యర్థులు తమ ప్రతిపాదనలను సమర్పించే ముందు తాజా సవరణలతో పాటు ప్రసార భారతి కంటెంట్ సోర్సింగ్ పాలసీ 2024ను జాగ్రత్తగా చదవాలని సూచించడమైనది. ఎన్ఐపిపి కింద పొందిన కార్యక్రమాలను ప్రసార భారతి ఆకాశవాణి నిర్ణయించిన విధంగా జాతీయ, ప్రాంతీయ మరియు రేడియో స్టేషన్లతో సహా ఆకాశవాణి నెట్వర్క్ ప్రసారం చేయవచ్చును. ఈ పాలసీ అర్హత కార్యక్రమ మార్గదర్శకాలు, ఒప్పంద షరతులు, ఆదాయ భాగస్వామ్యం, ఏఐఆర్ ప్రసార్ కోడ్ మరియు వాణిజ్య ప్రకటనల కొరకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. అర్హులైన దరఖాస్తుదారులు తమ ప్రతిపాదనలను నిర్దేశిత ఫార్మెట్లో అవసరమైన ఐడి, డిజిటేబుల్స్, అన్ని సహాయక పత్రాలతో పాటు ఈమెయిల్ HOOAIR portblair@prasaraBharati.gov.inకు సమర్పించవచ్చును. వివరణాత్మక మార్గదర్శకాలు మరియు దరఖాస్తు విధానాల కోసం దయచేసి ప్రసార భారతి మరియు ఆకాశవాణి అధికారిక వెబ్సైట్లను సందర్శించండి. ప్రతిపాదన సమర్పించడానికి చివరి తేదీ 31/7/2026. భారతదేశ ప్రభుత్వ ప్రసార సంస్థకు మీ సృజనాత్మక కంటెంట్ను అందించే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఈ ప్రకటన ఆకాశవాణి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జారీ చేసినది. శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన స్టాలిన్ చిత్రం నుంచి తోబారే తోబా అనే పాటకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సునీత గారు గాత్రం అందించారు. సంగీతం మణిశర్మ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా రవితేజ గారు నటించిన ఇడియట్ చిత్రం నుండి చూపుడుతో గుచ్చి గుచ్చి చంపకే అనే పాటకు శంకర మహాదేవన్ గారు గాత్రం అందించారు. సంగీతం చక్రి గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా రెబల్ స్టార్ ప్రభాస్ గారు, త్రిష గారు జంటగా నటించిన వర్షం చిత్రం నుంచి జూలే జూలే అనే పాటకు మల్లికార్జున్ కల్పన గారు గాత్రం అందించారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

ప్రకృతి ఇసుకని పెన్నిది, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో అమృత్ వర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు 12 గంటలకు కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం.

0: స్టార్ స్టూడియో నో టైమ్ ఈస్ 4 hours 57 minutes 3 4 5. దిస్ ఇస్ మైక్ నెంబర్ 2. నో టైమ్ ఈస్ 4 hours 57 minutes 10 11 12. టెస్ట్ ఓవర్.
1: जब सक्षम है

ఫ్యాక్ట్ నెంబర్ వన్, ద టైమ్ ఈజ్ 4 hours 58 minutes seconds, 51 52 53. This is mic number 2. Now time is 4 hours 58 minutes seconds, 58 59 test hour.